ఆ వల్లల్లో మా కళ్ళంగా వెర్రలు పెట్టే వెళ్ళంగా గొరిగిలిక్క ముందిరిగా నా కోన కొబ్బర కొయ్యాక కజ్జామియ్య వల్లంటే మాటికి నా రుర్రెక్కర డమ్మల్ డిమ్మల్ రిమ్మంటే కాటికి నా ఊవ ఒక సట్ట ఒక బల్బ ఒక ప్యాంటు ఒక ఫ్యాన్ ఒక సట్ట ఒక బల్బ ఒక ప్యాంటు